0: 94.6 98.2 మెగాహెర్ట్స్ మీద RM3 94.6 98.2 MHz మీద లేడీస్ అండ్ జెంటిల్మెన్ దిస్ ఈస్ వన్ అండ్ ఓన్లీ తొలి రాగాలు తొలి రాగాలు
1: Kind of music all day, all night, right here on your one and only station.
2: RM3 Manoranjan Radio.
3: శుభోదయం శ్రోతలందరికి నమస్కారం. ఈ రోజు మీ తొలి రాగాలు కార్యక్రమానికి మీ చెల్లమ్మ గిరిశాలిని మీకోసం స్టూడియోలో హాజరైంది. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ బుధవారం నాడు మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఇక మిమ్మల్ని రంజింపజేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు బుధవారం, ఈ జులై మాసానికి 29వ తేదీన. ఇవాళ ఎంతో సుదినం, గొప్ప దినం కూడా. ఈరోజు గురు పౌర్ణమి పూజ అని జరుపుకుంటున్నాము. అయితే మీ అందరికీ శ్రీ గురు పౌర్ణమి శుభాభినందనాలు తెలుపుతూ నేటి ముచ్చటైన కార్యక్రమాన్ని కొన్ని మధురాతి మధురమైన గీతాలతో ఆరంభిద్దాం.

గురు పౌర్ణమిని ఎలా చేయాలంటే మీకు వివరాలు ఇస్తాను. గురు పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటాం. కొంతమంది నది స్నానం ఆచరించి దానాలు చేసి సత్యనారాయణ పూజను చేస్తారు. పౌర్ణమి తిథి రోజున చంద్రోదయం జరిగే రోజున పౌర్ణమి ఉపవాసం పాటిస్తాం. ఈ రోజున ప్రదోష కాలంలో లక్ష్మీదేవిని, చంద్రుడిని, శ్రీ సత్యనారాయణిని పూజిస్తారు. ఇలా చేయడం వాళ్ళ జీవితంలో ఐశ్వర్యం, కీర్తి, ఆనందం, శ్రేయస్సు లభిస్తాయని విశ్వాసం.

హిందూ మతంలో ప్రతి తిథికి ఒక్కొక్క విశిష్ట సొంత ప్రాముఖ్యత ఉన్నట్లే పౌర్ణమికి కూడా సొంత ప్రాముఖ్యత ఉంది. ఆషాఢ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమిగా జరుపుకుంటారు. హిందూ గ్రంథాల ప్రకారం గురు పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని, చంద్రుడిని, శివుడితో పాటు గురువుని కూడా స్నానం, దాన ధర్మాలు, పూజలకు చాలా పవిత్రంగా భావిస్తారు.

గురువుకే తొలి ప్రాధాన్యత. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురుసాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు గురువులకు అంకితం చేయబడింది. వ్యాస మహర్షి ఈ పవిత్రమైన రోజునే పుట్టదని చాలామంది నమ్ముతారు. అందుకే ఈ రోజున గురువు ఆరాధనకు ప్రత్యేకమైనదిగా భావిస్తారు. తమ జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యతను ఇంకా సహకారాన్ని ఎప్పటికీ మరచిపోలేమని గురువునే తాము దైవంగా భావిస్తుంటారు. గురువు ఇచ్చిన జ్ఞానం వల్లే మానవ జీవితంలో విజయానికి నిచ్చెన అవుతుందని పెద్దలు చెబుతారు.

अखंड मंडलाकारं व्याप्नं येन चराचर तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः अंटे ई भूमंडलमंट సంపూర్ణంగా వ్యాపించి ఉన్న భగవంతుడిని ఏ పదం దర్శింపజేస్తుందో అలాంటి తత్వాన్ని బోధించే గురువులందరికీ శతకోటి వందనాలు. ఇక్కడ మారిషస్ దేశంలో గురు పౌర్ణమి రోజున మన పంతులమ్మ పంతులు గారుకు పువ్వులు చిన్న బహుమతులు ఇవ్వడం సంప్రదాయం. ఈ సందర్భాన సమస్త గురువులందరికీ మా సాష్టాంగ నమస్కారాలు సమర్పించి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతున్నాం.

శ్రోతలు, ఇక మన తొలి రాగాలు కార్యక్రమాన్ని సాగుతూ మీకోసం కొన్ని మధురమైన గీతాలు ప్రసారం చేస్తూ ఉంటాం. కీప్ ట్యూన్ టు యువర్ ఆర్ఎం3 రేడియో మనోరంజన్ పైన మీ తొలి రాగాలు కార్యక్రమాన్ని వింటూ

రోజుల్లో కళ్యాణం జరుగుతున్నది. కాబట్టి కాబోయే వరుడు వధువులకు వాళ్ళ కుటుంబాలకు ఈ రాబోయే చక్కనైన తేట తెలుగు పాటను అంకితమిస్తున్నాం. వింటూ ఉండండి.

ఈ రోజుల్లో బడి పిల్లలందరూ సెలవుల ఆనందంలో మునిగిపోయి ఉంటారు. ఉదయం అలం లేకుండా నిద్ర లేవడం, ఆటలు ఆడటం, కుటుంబ సభ్యులతో సమయం గడపడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, ఇవన్నీ సెలవుల ప్రత్యేకతలు. అయితే సెలవులు అంటే కేవలం విశ్రాంతి మాత్రమే కాదు, మంచి పుస్తకాలు చదవడం, పెద్దల నుంచి మంచి విలువలు నేర్చుకోవడం, మన సంస్కృతిని, భాష, కళల పట్ల ఆసక్తిని పెంచుకోవడం కూడా అంతే ముఖ్యమైనవి. ఈ సెలవులను ఆనందంగా, ఆరోగ్యంగా, ఉపయోగకరంగా గడిపి కొత్త ఉత్సాహంతో తిరిగి పాఠశాలకు వెళ్ళాలని మన చిన్నారులందరికీ మనస్ఫూర్తిగా కోరుకుందాం.

ఈనాడు మీరు మన తొలి రాగాలు కార్యక్రమాన్ని వింటున్నారైతే ఈ భగవద్గీత సూక్తాలు మీకు వినిపించబోతున్నాను. మీకు ఈ రాబోయే వారంలో మంచి జరగాలని కోరుకుంటూ శుభం భూయాత్. ఆ పరమాత్మ మీదే బుద్ధిని మనస్సును నిలిపిన వాళ్ళు, ఆ పరమాత్ముడి మీదే నిష్ఠ ఆసక్తి కలిగిన వాళ్ళు జ్ఞానంతో పాపాలను పోగొట్టుకుని పునర్జనలేని మోక్షం పొందుతారు. విద్యా వినయాలు కలిగిన బ్రాహ్మణుడిని, గోవును, ఏనుగును, కుక్కను, చండాలుడిని ఆత్మజ్ఞానులు సమదృష్టితో చూస్తారు. కృష్ణం వందే జగద్గురు. శ్రోతలు, ఇక నేటి ప్రసారం పూర్తి అవుతున్నది. మమ్మల్ని వినడానికి అనేక ధన్యవాదాలు సమర్పిస్తున్నా. మీ చెలిగిరి శాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు, నమస్కారాలు.